భమ పనిని భమ భగమరే ధాన్య జాగామాద సాధమని భగమరే మదాన్య జాగామాదని భగమరే జాని ధాని భగ మదాన్య జాగమాద మగ మదాని దాని.